నల్లగి ఎవు కొయ్యగి గట్టిగు సంగి తిట్టిగున్నప్పుడు ఉవగు ఇను కటికి ఇట్టాగున్నీ కొయ్యలి నమ్మి సక్కయాక్ తిట్టిల్లుట ఉవగు నల్లగి ఎంగిన్ను పియుయుని ఇప్పిన్యాని కక్ తిట్టి సోమమ్మ కావీమ తిట్టిల్లు నిలు పిమ్మగయునింగిన్ని ఉవట్టిన్ను కొయ్యలి నమ్మి సక్కయాక్ తిట్టి కట్టాక్చుట నల్లగి ఎట్టిన్ను పిగ్గనంగిన సౌసూమియో నుటానిక్ పిఖటితాగున్నాం నివు పిగ్యాలౌమిత అకౌగియం నోర్లుటి